ఆస్మాటోలోజీ నకో తస్సలా. స్పెషల్ సలాం తాస్తా బాయ్ ఆస్మా పఖేరా పఖేరా.